0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: 94.6 మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ఇవాళ సంగీత యాత్రలో మీ కృతిక అంటుంది మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే గురి గుడ్ మార్నింగ్, శుభోదయం వరేషస్. మీరు సిద్ధంగా ఉన్నారైతే మొడలు పెట్టినాం నీటి కార్యక్రమము భక్తి పాటతో.

హే సంగీత రసికులారా, మీరు ఇప్పుడు ప్రేక్షణ చేస్తున్నారైతే గుర్తుంచుకోండి, దాదాపు 4-5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టిన నీటి కార్యక్రమం, ఇంకా మీరు వింటున్నారు తొలిరా గారి యొక్క కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులార, ఉదయపు వేళ కాలంలో నేను కొంటున్నాను. ఎవరెవరు ఇంట్లో నున్నారు? ఒక చిన్ని సెలవు రోజుల్లో నున్నారు. అయితే ఈ సమయంలో మీరు మీ అల్పాహారం తీసుకుంటున్నారు. అయితే షురుచి ఇంకా మేముంటాము మీ తోడుగా ఉదయపు వేళ 9 దాకా.

అవునండి సంగీత రసికులారా ఎవరెవరు ఆఫీస్కి వెళ్తున్నారు అయితే లేదా బడికి వెళ్తున్నారు అయితే కొంచెం రష్లో ఉన్నారు కదా గబగబ చేస్తుండగా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చాలా చాలా అవసరం ఈ గబగబ చేస్తుండగా

హే సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు డ్రైవ్ చేస్తున్నారైతే స్టే సేఫ్ ఆన్ ద రోడ్స్. ఇంకా వింటూ ఉండండి మా కార్యక్రమం, స్పెషలీ ఇఫ్ యూ ఆర్ స్టక్ అప్ ఇన్ ట్రాఫిక్ రైట్ నౌ.

అవునండి, సంగీత రసికులారా, రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. ఇరాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి సంగీత రసికులారా, ప్రతి కార్యక్రమంలో మనం ఒక చిన్ని కోట్ ఆఫ్ ది డే చెప్తూ ఉంటున్నాం. అయితే నేటి కోట్ ఆఫ్ ది డే ఏమిటంటే శ్రద్ధగా వినండి. నిజాయితీ ఉన్న చోట ముందితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది.

రూపాన్ని చూసి మోసపోకు, రూపాన్ని చూసి మురిగిపోకు. రూపమైన రూపమయైన శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతమే. అయితే శ్రోతలారా, ఈ చిన్ని ఆలోచనతో పాటు కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

0: ఈ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.
1: లగే తూ, లగే, లగే.